వాసుదేవాచార కృతి మెరిత్ వరకు పలకవ దేవిర దేవ మనోహరి రాగం ఆదిదానం మైసూర్ మధువాచార కృతి విన్నారు. కంట్రోలింగ్ హర్ రిసైటల్ శ్రీమతి కే వందన ప్రజెంట్స్ మరకత మరివర్ణ ఇంద్రా ద్వారా సెట్ ఆదితాళ్.